శ్రీరామనందనందన భగవాన్ కి, శ్రీ దశరథ నందన భగవాన్ కి, శ్రీ కైకేయి నందన భగవాన్ కి, శ్రీ సుమిత్రానందన భగవాన్ కి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్ జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియో మహారాణికి, సద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి,

సుందరం భవభునాథ మందరం ప్రఫుల్ల కంచలోచనం మదాది దోషమోచనం జలం భవ విక్రమ ప్రభు ప్రమేయ వైభవం నితంగ చాపకారకం వరం త్రిలోకనాయకం దినేశ వంద మండనం మహేశ చాపకండనం మునేంద్ర సంతరందనం సురారి వృందవందనం మనోజ వైరి వందితం రాజు దేవ సేవితం విజత్వభూత విగ్రహం సమస్త దూషణాపం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాంగతిం భజేత శక్తి తానుజం సచిం ప్రతి ప్రియానుజం పదంగ్రి మూలయే నరా వరంతి హీనమత్సర వదంతి నోపవర్ణవే వితర్క వేసి సంకురం విక్రవాసినా సదా భజంతి ముక్తయే ముదం నిరస్ంద్రియాదికం ప్రయాంతి దేవతిం సుఖం సమేకమద్భుతం ప్రభుం నిరేహమేశ్వరం వివం జగద్గురం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం గురౌ గిరాం సుదర్లభం స్వభక్త కల్పపాదపం సమం సుదేవ్యమన్వహం అనూపరూప భూపతిం నతో అమర్విజాపదిం ప్రదేతమే నమామి తే పదాబ్జ భక్తి దేహిమి ప్రణంతి ఏ సవం విదం నరా సరేణ తే పదం వ్రజంతి రాత్రి